0: దిల్ కా
1: టేల్ మాలే క్యాంపేయా.
2: కసతా ఫిలిమిలు డిక్రిమిస్ తింగ్ జుక్పేకా ప్యాసా ఫిలిమిలు మొహమ్మద్ రఫీ నిసనజాద్ లుర్ సోమ్ ఖన్ సాహిర్ యంగ్ లుయాంగ్ స్టిక్కన్ ఎస్ డి బర్మన్.